ప్రత్యక్ష సంబంధి నూరె అర్సహ పురసాహం చటియా డిఠే సతే పాత మల జన్మ జన్మ దీ కటియా సజ్జన సచ్చా పాత సాహో సిర సాంద సాహో జిస పాస బహఠ్యా సోహియా సబనా దావేసాహో జిస పాస బహఠ్యా సోహియా సబనా దావేసాహో సత్నా